ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదం చ వరదం హస్తైర్ బిభ్రాణం మూషకద్వయం.

తుమే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్విన వైనతేయ సోమం పిబ సోమం పిబ.

ఆయ నమః ఓం బుధాయ నమః ఓం గురవే నమః ఓం భృగవే నమః ఓం శనైశ్చరాయ నమః ఓం రాహవే నమః ఓం పుచ్చనాయకాయ నమః ఓం నవగ్రహ రక్షాం కురు కురు నమః ఓం మన్యే వరం హరిహరాదయ ఏవ దృష్టాదృష్టేషు తేషు హృదయం త్వైతోషమేతి కిం విక్షితేన భవతా భూవియేన నాన్యః కశ్చిత్ మనోహరతి నాథ భవానత ఏహి ఓం నమః శ్రీమన్ బలభద్ర జయ విజయ అపరాజిత భద్రం భద్రం కురు కురు స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వవిఘ్న శాంతిం కురు కురు స్వాహా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం బటుక భైరవాయ ఆపదుద్ధరణాయ మహానమస్యాయ స్వరూపాయ దీర్ఘారిష్టం వినాశయ వినాశయ నానా ప్రకార భోగప్రదాయ మమ. आपण जेव्हा दुसऱ्या करता म्हणतो त्यावेळेला त्याचे नाव उच्चारून यजमानस्य असं म्हणून पुढे म्हणावे. सर्वारिष्टम हन हन